0: Morning Raga is powered by LimFile. Sending money back home just got smarter, faster, and way more rewarding with LimFile.
1: Hi, hello, good evening. Welcome to Morning Raga, your favorite, my favorite, Toronto's favorite Telugu Radio FM on 101.3 FM. And you are listening to the voice of RJ Shreya. Nato Patu Iwala, oka guest RJ. Mana studio londi Purna Venkat, cutie curly. So curly tails laga mana telugam mai curly gungul juttu thoda chesindan mata. How are you, Purna?
2: I'm good. How are you, Shreya?
1: Super gunnanu.
2: How is everyone in the radio listening up?
1: ఇంక ఈ పిల్ల మాట్లాడకుండా పోయిందంటే నాకు టైం దొరక ఫస్ట్ నేను ఇంపార్టెంట్ విషయాలు చెప్పేస్తాను. సో మీరు వింటున్నారు మార్నింగ్ రాగా విత్ ఆర్జే శ్రేయ అండ్ గెస్ట్ ఆర్జే పూర్ణ వెంకట్. అండ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంక్వైరీస్ ఫర్ ఆర్ మార్కెటింగ్ ప్యాకేజెస్ అండి, యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ మృదుల అట్ 647-622-6743. అండ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంక్వైరీస్ యూ కెన్ కాల్ అవర్ ప్రొడ్యూసర్ మిస్టర్ విజయ్ అట్ 416-356-8529. Please subscribe to all our social media pages so that you don't miss out on any important and interesting content. And alagay meeru maa show ni meeru live ga vinalanukunte, in fact you can listen to our show anywhere live just by using a particular link, not just on the link, also all through your CMR and the TuneIn app. So that is the important vishayalu. But ivala malli inko Sunday and I'm here with another social media influencer. Inka nenu enduku ikkada ee pilla tho maatladichestanu, kotta kotta gund anamata ee pillaki. But what's up Purna, etlu unnav, how are you?
2: I am doing good. మీరు ఎలా ఉన్నారు?
1: నేను సూపర్ గా ఉన్నా. ఇంకా నీకే చేస్తున్నాను ఇవాళ షో. ఏం మాట్లాడతావు?
2: చాలా మాట్లాడుకుందాం. ఎక్కడెక్కడి నుంచో ఎన్నెన్నో విషయాలు మాట్లాడేసుకుందాం. ఫస్ట్ అయితే ఈ రేడియోని వింటున్న మహాలక్ష్ములందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. అండ్ ఈ రాఖీ పండుగ జరుపుకున్న వాళ్ళందరికీ డిలేటెడ్ హ్యాపీ రాఖీ. బాగా డబ్బులన్నీ అటు ఇటు కలెక్ట్ అయిపోయినాయా? మీరేమంటారు, మీకెంత వచ్చినాయి?
1: నాకు రాఖీల నుంచి గిఫ్ట్లు అట్లాంటివి వచ్చేటివి ఏం లేవు. అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ హ్యావ్ బ్రదర్స్, బట్ ఇండియాలో ఉన్నప్పుడు మాత్రము మీ అండ్ మై సిస్టర్ యూస్ టు టై రాఖీ టు ఈచ్ అదర్. మా కజిన్స్ అందరికీ కూడా, ఇన్ఫ్యాక్ట్ వీఆర్ మోర్ ఆఫ్ ఫీమేల్ క్రౌడ్ కజిన్స్ అనమాట. సో మేమందరం ఒకరికొకరు రాఖీ కట్టుకునే వాళ్ళం. అండ్ నువ్వు అన్నట్టుగా మహాలక్ష్ములు అన్నావు కదా, శ్రావణ మాసం బేసికలీ ఒక మంచి మ్యారథాన్ అనమాట, తాంబూల మ్యారథాన్. ఒకటి నుంచి ఇంకొకటి, ఇంకొకటి నుంచి ఇంకొకరి ఇంటికి అట్లా పోతూ పోతూ రాత్రి 12 వరకు ఇంటికి వచ్చేటట్టు అయిందనమాట టైం అంతా కూడా.
2: ఓ, అది మాత్రం నిజమే. అసలు ఈ వీక్ 2 వీక్స్ నుంచి నేను ఆ ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు క్యూట్ క్యూట్ గా పూజలు చేసుకుంటూ ఆ డ్రెస్సింగ్ అటైర్, ఓ మై గాడ్, దట్ వాజ్ లుకింగ్ అమేజింగ్ కదా. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకున్నాము, పూజ చేసుకున్నాము, ఇలా బాగా జరిగింది. అండ్ ద అటైర్స్, ఒక్కొక్కరు దే ఆర్ బీటింగ్ వన్ ఆన్ వన్, దట్ వాజ్ రియలీ గుడ్ అనిపించింది. అండ్ ఎస్పెషలీ టుడే అబౌట్ యువర్ సారీ, యువర్ కాక్టైల్ సారీ లుక్స్ వెరీ గార్జియస్.
1: పూర్ణ, అది ఇంకో విషయంలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఒక నీ కోసం ఒక బ్రేక్ ఇచ్చినట్టుగా ఉంటుంది, ఒక బ్రీదర్ లాగా ఒక పాట వేసుకుందాం. బేసికలీ ఏంటంటే ఇవాళ థీమ్ అంతా పాటలు కూడా హీరోయిన్స్ డిడ్ వెరీ వెల్ ఇన్ సౌత్ అండ్ యాజ్ వెల్ నార్త్ అంటే టాలీవుడ్ అండ్ బాలీవుడ్. సో కొత్త కొత్తగా ఉన్నది పాట తబు అండ్ వెంకటేష్ నటించిన కూలీ నంబర్ 1 మూవీ నుండి మీకోసం వినండి.

0: సో క్యూటీ కర్లీ ఆర్జే గెస్ట్ గా ఇవాళ మన స్టూడియోతో ఉన్నది అని మీకు ఆల్రెడీ చెప్పేశాను. సో తనతో మాట్లాడదాం, తన కొత్త కొత్త ఉంది. సో చిన్న బ్రేక్ తీసుకొని విల్ కమ్ బ్యాక్, స్టే విత్ us.
1: మీరు కొత్త బండి కొనాలనుకుంటున్నారా? మిస్సెస్ ఆగా క్రైస్లర్ మీకోసం. జీటీఏలో అతి పెద్ద షోరూమ్ విత్ టాప్ నాచ్ సర్వీస్ అండ్ హ్యూజ్ ఇన్వెంటరీ.
2: ఇక్కడ సరికొత్త జీప్, డాడ్జ్, ర్యామ్ అండ్ క్రైస్లర్ వెహికల్స్ లభించును. అదే కాకుండా ఎన్నో ఆప్షన్స్ లో యూజ్డ్ కార్స్ కూడా కొనవచ్చు.
1: మీ వెహికల్ సర్వీసింగ్ కోసం అక్కడ సేల్స్ టీమ్ ప్రతిరోజు మరియు సర్వీస్ టీమ్ ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు అందుబాటులో ఉంటారు.
2: ఇన్ పర్సన్ షోరూమ్ విజిట్ చేయొచ్చు లేదా సరైన డీల్స్ కోసం మై మిస్సెస్ ఆగా క్రైస్లర్ .com. Mississauga Chrysler at 2260 Battleford Road, Mississauga.
3: మోడర్న్ అండ్ స్టైలిష్ కిచెన్ కోసం కలలు కంటున్నారా? దెన్ జస్ట్ వన్ నేమ్ టు రిమెంబర్, పిఎల్కే కస్టమ్ కిచెన్స్. వారు ఎంతో నైపుణ్యంతో మీ అభిరుచికి తగ్గట్టుగా ఒక స్టన్నింగ్ అండ్ ఫంక్షనల్ కిచెన్ గా ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. వారి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ షోరూమ్ యూనిట్స్ మార్కమ్ అండ్ స్కార్బరోలో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే వెళ్లి విజిట్ చేయండి.
4: పిఎల్కే కస్టమ్ కిచెన్స్, క్లాసిక్, కంటెంపరీ ఆర్ అల్ట్రా మోడర్న్, ది బ్రింగ్ యువర్ విజన్ టు లైఫ్. ఫ్రీ ఎస్టిమేట్స్ అవైలబుల్, మోడర్న్ ఐడియాస్, ఫ్లాలెస్ ఫినిషింగ్. కాల్ రూబెన్ అట్ 416-419-9399. Follow them on Instagram and Facebook or visit the website for more details.
3: Dream Kitchen ante okay okka peru
4: PLK Custom Kitchens.
5: వసంతం సూపర్ మార్కెట్. డిస్కవర్ ఎవ్రీథింగ్ యూ లవ్ ఆల్ అండర్ వన్ రూఫ్. తాజా కూరగాయలు మరియు పళ్ళు, అలాగే ఇండియా, శ్రీలంక, కెరీబియన్ నుంచి ఇంపోర్ట్ అయిన ఫ్రెష్ ఫిష్, సీ ఫుడ్ అండ్ మీట్స్. ఇవి కాకుండా ఎవర్ సిల్వర్ వెసల్స్, క్లే పాట్స్ అండ్ గ్రైండర్స్, మరియు వైడ్ రేంజ్ ఆఫ్ ఇండియన్ అండ్ శ్రీలంకన్ గ్రోసరీస్, పూజా ఐటమ్స్ అండ్ ఐడల్స్.
6: వసంతం సూపర్ మార్కెట్, 8 షాడ్లాక్ స్ట్రీట్, మార్కమ్. 416-292-8585. విజిట్ వసంతం సూపర్ మార్కెట్, 8 షాడ్లాక్ స్ట్రీట్, మార్కమ్, లొకేటెడ్ జస్ట్ ఆఫ్ Steels Avenue between Markham Road and Middlefield Road, bringing a taste of home closer to you.
5: Inti ruchi meeku marinta cheruvaga.
7: సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే జస్ట్ టేస్ట్ కాదు, ఇట్స్ అన్ ఎమోషన్. ఆ ఎమోషన్ మీరు పొందవచ్చు అట్ సింప్లీ సౌత్, వేర్ ఎవ్రీ డిష్ క్యారీస్ ది ఒథెంటిక్ ఫ్లేవర్స్ ఆఫ్ సౌత్ ఇండియా. క్రిస్పీ దోసాస్ నుంచి ఫ్లేవర్ఫుల్ కర్రీస్, అరోమాటిక్ బిర్యానీస్ రుచి చూడండి. ఎవ్రీ బైట్ రిమైండ్స్ యూ ఆఫ్ హోమ్, పర్ఫెక్ట్ ఫర్ ఫ్యామిలీ డిన్నర్స్, వీకెండ్ క్రేవింగ్స్ అండ్ స్పెషల్ మోమెంట్స్. సో నెక్స్ట్ టైం సౌత్ ఇండియన్ ఫుడ్ అని మైండ్ లో వస్తే రిమెంబర్ వన్ నేమ్, సింప్లీ సౌత్. టేస్ట్ ది ట్రెడిషన్, సింప్లీ South in Oshawa and Mrs. Waga. Visit simplysouth.ca. Come hungry, leave happy.
8: అక్క, నాకు ఒక మంచి గోల్డ్ నెక్లెస్, అద్భుతమైన బ్రేస్లెట్, ఇంకొక చైన్ నాకు కావాలి.
9: ఓహో,
8: మరి నీకోసమేమో ఒక బ్రాండ్ న్యూ ఆడి 2026 A3 కార్.
9: ఏంటి
8: పద పద, మరి ఇవన్నీ పొందడానికి ఆలస్యం చేయకుండా లెట్స్ గో టు విజయాస్ జ్యువెలర్స్.
10: విజయాస్ జ్యువెలరీ వారి 2వ వార్షికోత్సవంలో భాగంగా జస్ట్ స్పెండ్ $5,000 ఆన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ గెట్ ఎ ఛాన్స్ టు విన్ అన్ ఆడి 2026 A3 కార్.
8: అదే కాదు, $200 మంత్లీ గోల్డ్ సేవింగ్ స్కీమ్ లో పాల్గొనండి అండ్ పొందండి ఒక ఫ్రీ కాంప్లిమెంటరీ రింగ్.
10: బై జస్ట్ పేయింగ్ మంత్లీ ఎంజాయ్ చేయండి అవర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ టు బై ట్రెండీ మోడర్న్ గోల్డ్ జ్యువెలరీ మీ చాయిస్ ప్రకారం.
4: విజయాస్ జ్యువెలరీ, 3341 మార్కమ్ రోడ్, యూనిట్ 127B, 416-900-4599. విజయాస్, యువర్ ట్రస్టెడ్ గోల్డ్ స్టోర్.
0: యువర్ రేడియో, యువర్ రిథమ్, మార్నింగ్ రాగా 101.3 FM. వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ రాగా 101.3 FM అండి. టైం వచ్చేసి 7:12 ఇన్ ఆ స్టూడియో. సో క్యూటీ కర్లీ ఉంది మనతో. క్యూటీ కర్లీ, సో బేసికలీ మొన్న ఈ వ్రతాలు ఇవన్నీ ఒక పెద్ద మ్యారథాన్ అన్నాను కదా, దెర్ ఇస్ వన్ మోర్ మ్యారథాన్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఆ మ్యారథాన్ ఏంటంటే, మన ఇండియా ఈజ్ నెగోషియేటింగ్ విత్ 8 to 9 డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్రూప్ కంట్రీస్ ఆన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డీల్స్. ఇన్ఫ్యాక్ట్ మన ఫైనాన్స్ మినిస్టర్, ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ వాజ్ ఓవర్ హియర్ in Ottawa, and they are finalizing and they are negotiating on several economic deals with different kind of groups and different kind of countries. In fact, not a friend, not a folly with anybody anattuga, prati oka nation tho what's the best that they can deal with anattuga, they are negotiating. In fact, this is what I see in our Mahalakshmis. What do you observe, Poorna?
11: Neenaithe chala, I observe everything, like the way they flaunt everything, like dressing kani, gold and jewelry. ee madhya nen vinnade entante recent ga mana India నుంచి, ఐ థింక్ నిర్మలా సీతారామన్ ఈ ట్రేడ్స్ ఇవన్నీ జరుగుతుండడం వల్ల దే ఆర్ గోయింగ్ టు decrease the import taxes on gold and jewelry recently. You can hear in couple of days, like it should be from 16% to 17%, it'll be coming down to 9%. Kani mana festive season ante jewelry hit kada. Asala manam savings ivanni ఏమన్నా కొంచెం ఆడవాళ్ళంటే కొంచెం సేవ్ చేసుకుంటే ఇద్దరు ఒక చీర తీసుకుందాం, లేదంటే ఇంకొంచెం ఎక్కువ సేవ్ చేసుకున్నామంటే కొంచెం జ్యువెలరీ తీసుకుందాం అని అనుకుంటాము. బట్ యూ నో రైట్, ద నంబర్స్ హ్యావ్ గాన్ డ్రాస్టికలీ ఫ్రమ్ 2 ఇయర్స్. నేనైతే 2024లో అరౌండ్ 24 క్యారెట్ గోల్డ్ని 6,000 to 7,800 పర్ గ్రామ్ని చూసినాను. బట్ ఇప్పుడు అది కాస్త ఆల్మోస్ట్ 14 to 16K మధ్యలో నడుస్తుంది. బట్ ద price spike was been up, but still I think if you are going to invest, you should wait a little bit time according to the people. Enduku ante hike aithe ayyindi kaani time aithe correct avaledu. Usual ga gold and silver either time hike avutundi lekapothe okay sari hike avatam valla konni konni fluctuations ane untayi. Meere em antaru dan gurinchi?
9: గోల్డ్ ఒకవైపు మనకి ఇంకా చాలా ఆప్షన్స్ అండ్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. అలాగే గోల్డ్తో పాటు ముఖ్యంగా ఏంటంటే చీరే అందమే వేరే. అండ్ మన ఇండియాలో ఇన్ఫ్యాక్ట్ వీ రీసెంట్లీ హ్యాడ్ ద హ్యాండ్లూమ్స్ డే, వీ సెలబ్రేటెడ్ ద హ్యాండ్లూమ్స్ డే. ఇండియాలో ఓవర్ 120 డిఫరెంట్ కైండ్ ఆఫ్ హ్యాండ్లూమ్ వెరైటీస్ ఉన్నాయి. పట్టు చీరలలో చాలా డిఫరెంట్గా అండ్ కాటన్ సారీస్కి ఇంకో అందము. సో ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్కి ఒక్కొక్క అందం అండ్ ఒక్కొక్క డ్రేప్ కూడా. ఇన్ఫ్యాక్ట్ అసమీస్ వాళ్ళ 2-piece సారీస్ ఉంటాయి, ఈవెన్ దోస్ ఆర్ సో బ్యూటిఫుల్. వాట్స్ యువర్ ఫేవరెట్ ఫ్యాబ్రిక్ పూర్ణ?
11: నాకైతే కాటన్ సారీస్ చాలా నచ్చుతాయి అన్నమాట. అవి బ్రీతబుల్ ఉంటాయి అండ్ వెదర్కి కూడా చాలా అడాప్ట్ అవుతాయి. మోస్ట్లీ మన ఇండియన్ టెంపరేచర్స్ ఆర్ సమ్మర్ టెంపరేచర్స్ కదా, సో ఆ టెంపరేచర్స్కి కాటన్ బాగుంటాయి. బట్ ఐ లైక్ మోర్ లైక్ కాక్టైల్ శారీస్ అండ్ ఆల్ ద వే ఈ ఫస్ట్ థింగ్ ఈ మధ్య వచ్చే ఈజీ టు డ్రేప్ 2 మినిట్స్ శారీస్లో అలా డ్రేప్ చేయడం వల్ల మనకి ఈజీగా అవుతుంది అండ్ వీ కెన్ డాన్స్ విత్ దెమ్ అండ్ పాపింగ్ అయితే చాలా అవుతుంది. ఈ మధ్య మీరు చూసారా, దేర్ వాజ్ a newly some model I have not remembered clearly, kani vaalle entante some European fashion show lo saree ni kuda oka kotta vidhanga edo name petti drape chesaru. That was interesting anpichindi. What do you think of it?
9: ఇన్ ఫ్యాక్ట్ నేను దాని గురించి వినలేదు, దిస్ ఇస్ లైక్ న్యూస్ టు మీ. ఐ విల్ డెఫినెట్లీ గో టాక్ అబౌట్ ఇట్. అండ్ చీరలు అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది బేసికలీ మన హీరోయిన్, మన తెలుగు హీరోయిన్ శ్రీదేవి. అండ్ ఇవాళ థీమ్ గమనించినట్టే మన లిసనర్స్ అందరు కూడా, ఐ హ్యావ్ పిక్డ్ అప్ హీరోయిన్స్ హూ హవ్ డన్ వెరీ వెల్ ఇన్ బోత్ బాలీవుడ్ యాజ్ వెల్ అస్ టాలీవుడ్ అండి. అండ్ అందులో మన శ్రీదేవి, మన సూపర్ స్టార్ శ్రీదేవి, షీఈస్ నో బిహైండ్. అండ్ తన అందమంతా చీరలోనే ఉన్నట్టుగా అండ్ ఆ చీరకి అందం తను తీసుకొచ్చేటట్టుగా, దిస్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ గోవిందా గోవిందా మూవీ, నాగార్జున అండ్ శ్రీదేవి, అందమా అందమా. ఈ పాట వినేసి వీల్ కమ్ బ్యాక్ అండ్ టాక్ మోర్.
11: యా

0: ఎన్ని ఆశలు పెట్టినా ఎన్ని మంత్రాలు వేసినా కానీ ఈ చీరల పిచ్చి మాత్రం పోదు. ఇన్ఫ్యాక్ట్ సెలబ్రేషన్స్ వస్తే మాత్రము అలా మంచిగా ముస్తాబయ్యి చక్కగా చీర కట్టుకోవడం అన్నది నాకు చాలా చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ లాట్ ఆఫ్ విమెన్ ఇన్ అవర్ కమ్యూనిటీ, తెలుగు కమ్యూనిటీ, ఐ లుక్ ఫార్వర్డ్ ఫర్ దాట్ అనమాట. అండ్ ఎంత బాగా ముస్తాబైతారో, నిజంగా మహాలక్ష్ములు, నిజంగా బంగారాలు.
1: అవును, నిజమే. ఈ శ్రావణ మాస సీజన్ అయిపోతుంది కానీ నెక్స్ట్ వచ్చే వినాయక చవితి మాత్రం ఖచ్చితంగా ధూమ్ధామ్గా సెలబ్రేట్ చేయాల్సిందే. సో నాకు వినాయక చవితి అంటే చైల్డ్హుడ్ డేసే గుర్తొస్తాయి. చిన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా వినాయక చవితి రోజు పొద్దున్నే లేచినప్పుడు నేను మా చెల్లి ఇద్దరం కలిసి మా నాన్న బండేసుకొని అలా సరదాగా మార్కెట్ దాకా వెళ్ళి అచ్చు వేసిన వినాయకుడిని తీసుకొని వచ్చి గొడుగు ఇంకా పత్రి అన్నీ తీసుకునేవాళ్ళం. గొడుగు విషయానికి వస్తే నేను మా చెల్లి ఎప్పుడు కొట్టుకునేవాళ్ళం చిన్నప్పుడు. నాకు ఈ గొడుగు కావాలంటే నాకు ఆ గొడుగు కావాలని, కానీ చిన్నది కాబట్టి ఖచ్చితంగా అది సెలెక్ట్ చేసుకునేది తీసేసుకునేది. గ్రోయింగ్ ద ఇయర్స్ ఎలా అయిపోయిందంటే మా చెల్లి లేకపోతే పక్కన ఫోన్ చేసి మరీ దాన్నే సెలెక్ట్ చేయాలి అన్నట్టు అయిపోయింది. బట్ ఇంటికి వచ్చేటప్పటికి మా అమ్మ అయితే మంచి మంచి పిండి వంటలు, ఉడుములు, కుండ్రాళ్ళు, తర్వాత పాయసం, పరమాన్నం అన్నీ చేసి పూజ చేసుకునే వాళ్ళం. నాకైతే చాలా ఫేవరెట్ అయితే వినాయక చవితి అన్నమాట. అదే కాదు, నాకు 7 ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పుడు చాలా బాగా గుర్తు ఏంటంటే మా నాన్నని నేను అడిగానమాట, ఎందుకు నాన్న మనం మట్టి విగ్రహాన్నే తీసుకుంటాం, ఇంటి పక్కన వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ ఈ POPV ఇలా మంచి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్గా దొరుకుతున్నాయి కదా అని అడిగితే మా నాన్న ఏం చెప్పారంటే, ఎప్పుడైతే నువ్వు విగ్రహాన్ని నిమజ్జనం చేస్తావో ఆ టైంలో మనం చెరువుల్లో నదుల్లో అలా విగ్రహాన్ని నిమజ్జనం చేస్తాం కదా, ఆ టైంలో ఆ కెమికల్స్, POP కెమికల్స్ అన్నీ చేరి ఆ ప్లేస్ ఏరియా అంతా పొల్యూట్ అవ్వకుండా, అక్కడ హ్యాబిటాట్ అంతా స్పాయిల్ అవ్వకుండా ఉండడానికే నేను మట్టి విగ్రహాన్ని చూస్ చేసుకుంటాను అని అన్నారు. సో దానివల్ల నాకు అర్థమైంది అప్పటి నుంచి ఈకో ఫ్రెండ్లీ ఆప్షన్స్ వైపు వెళ్తాను. బట్ మనం కెనడాలో ఉన్నాం, ఇక్కడ రూల్స్ని కూడా ఫాలో అవ్వాలి. సో నేను కెనడా వచ్చిన దగ్గర నుంచి ఒక డ్రమ్లో కొంచెం వాటర్ ఫిల్ చేసి దాంట్లో నిమజ్జనానికి వినాయకుడిని పెడతాను. ఒక 3-4 అవర్స్ అయిన తర్వాత వాటర్ అంతా పారిపోతాయి, పైనవన్నీ తీసేసి ఆ మట్టి మొత్తాన్ని ఒక కుండీలో పెట్టి ఆ కుండీలో తులసి మొక్కలు కానీ లేకపోతే చామంతి మొక్కలు కానీ వేస్తాను. లాస్ట్ ఇయర్ నేను వేసిన చామంతి మొక్కలు ఈ ఇయర్ అయితే సూపర్గా బ్లూమ్ అయినాయి. ఖచ్చితంగా మీరు ఈ టిప్ని పాటించాల్సిందే.
0: చాలా బాగా చెప్పావు పూర్ణ. అండ్ అది ఇంపార్టెంట్, మన ట్రెడిషన్ని మిస్ అవ్వకుండా అలాగే మన చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ఆ సెలబ్రేషన్ని చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంట్కి డిస్టర్బ్ అవ్వకుండా చేయడం అన్నది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. యువర్ ఫాదర్ ఇన్స్టిల్ దిస్ వాల్యూస్ చాలా మంచిగా. అండ్ ఇది యూనో మనము నెక్స్ట్ పాట వేసుకుంటున్నాం, మౌనంగా ఉండడం అన్నది అండ్ వేరే వాళ్ళని చూసుకుంటూ అలా ముస్తాబ్ అవ్వడం అన్నది. బట్ యునో జయప్రద వన్ హీరోయిన్ ఎక్కువ తను గురించి మాట్లాడరు. ఈవెన్ షీఈస్ డన్ ఫెంటాస్టిక్ మూవీస్ నార్త్లో. సో నెక్స్ట్ పాట తను గురించే అనమాట. చక్కటి పాట, చక్కగా అందంగా ఉండే పాట. గణపతి పార్వతీదేవి అనుకుంటాం కదా, సో ఆ పార్వతీదేవి మొహంలో ఉన్న కళ జయప్రదలో ఉంటుంది. దిస్ బ్యూటిఫుల్ సాంగ్ జయప్రద కమల్ హాసన్ నటించిన సాగర సంగమం మూవీ నుండి వినేస్తాం.

0: చక్కని పాటలు, కమ్మని మాటలు ఇంకా ఉన్నాయండి. ఇంకొక హాఫ్ అన్ అవర్ అలాగే ఉంటాం మీతో. విల్ టేక్ అ షార్ట్ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్. స్టే విత్ us.
1: Craving something sweet and real? Sugar Maze has you covered. 100% vegetarian cakes made fresh in store every day and topped perfectly to your choice. From elegant wedding cakes to birthday wow factors and special celebrations, Baker Shriwani brings over 7 years of artistry to every creation. Visit Sugar Maze at 30 St. Thomas Street near Winchester and Anderson, Whitby. Call 647-482-9662. Sugar Maze, where every cake tells a story.
2: అక్క, నాకు ఒక మంచి గోల్డ్ నెక్లెస్, అద్భుతమైన బ్రేస్లెట్, ఇంకొక చైన్ నాకు కావాలి.
3: ఓహో,
2: మరి నీకోసమేమో ఒక బ్రాండ్ న్యూ ఆడి 2026 A3 కార్.
3: ఏంటి
2: పద పద, మరి ఇవన్నీ పొందడానికి ఆలస్యం చేయకుండా లెట్స్ గో టు విజయాస్ జ్యువెలర్స్.
4: విజయాస్ జ్యువెలరీ వారి 2వ వార్షికోత్సవంలో భాగంగా జస్ట్ స్పెండ్ $5,000 ఆన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ గెట్ ఎ ఛాన్స్ టు విన్ అన్ ఆడి 2026 A3 కార్.
2: అదే కాదు, $200 మంత్లీ గోల్డ్ సేవింగ్ స్కీమ్ లో పాల్గొనండి అండ్ పొందండి ఒక ఫ్రీ కాంప్లిమెంటరీ రింగ్.
4: బై జస్ట్ పేయింగ్ మంత్లీ ఎంజాయ్ చేయండి అవర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ టు బై ట్రెండీ మోడర్న్ గోల్డ్ జ్యువెలరీ మీ చాయిస్ ప్రకారం.
5: విజయాస్ జ్యువెలరీ, 3341 మార్కమ్ రోడ్, యూనిట్ 127B, 416-900-4599. విజయాస్, యువర్ ట్రస్టెడ్ గోల్డ్ స్టోర్.
6: పండగ ఏదైనా, పూజ ఎప్పుడైనా, మీ ఇంటి పూజ అవసరాలకి కావాల్సిన పూజా సామాన్లు ఇప్పుడు ఒకే చోట,
7: శ్రీ గాయత్రి పూజా స్టోర్.
6: ఫ్రెష్ ఫ్లవర్స్, సేక్రెడ్ లీవ్స్, మట్టి గణపతి విగ్రహాలు, డెకరేషన్ ఐటమ్స్ మరియు రిటర్న్ గిఫ్ట్స్, అలాగే మల్లె పువ్వు, జాజి, కనకాంబరం, తమలపాకులు, పూజా కోకోనట్స్ మొదలగు అన్ని పూజా వస్తువు దొరికే చోటు శ్రీ గాయత్రి పూజా స్టోర్.
8: తరాలు మారినా సంప్రదాయం నిలవాలి, ఆ వెలుగును నిలబెట్టే పేరు శ్రీ గాయత్రి ఇంపోర్ట్స్.
9: కన్వీనియంట్లీ లొకేటెడ్ at 360 King Street West, Oshawa, adjacent to SV Temple of Durham. 416-786-3239.
10: మీ ఉద్యోగం వల్ల మీరు గంటల కొద్దీ నిలబడి పనిచేస్తున్నారా? వెన్ను నొప్పి, మోకాళ్ళ నొప్పి, కాళ్ళ నొప్పి వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారా? ఇక ఆందోళన అవసరం లేదు. మిల్టన్ లోని రైట్ గేట్ ఆర్థోటిక్స్ మీ సమస్యలకు సరైన పరిష్కారం అందిస్తోంది. రైట్ గేట్ ఆర్థోటిక్స్ స్పెషలైజెస్ ఇన్ హ్యాండ్ క్రాఫ్టెడ్ కస్టమ్ ఆర్థోటిక్స్ డిజైన్డ్ యూనిక్లీ ఫర్ ఈచ్ ఇండివిజువల్ బై ఎక్స్పీరియన్స్డ్ కెనేడియన్ సర్టిఫైడ్ పెరార్థిస్ట్. బయోమెకానికల్ ఇవాల్యుయేషన్స్, గేట్ అనాలిసిస్, నీ అండ్ యాంకిల్ బ్రేసింగ్, కంప్రెషన్ సాక్స్. 10 సంవత్సరాల అనుభవంతో రైట్ గేట్ ఆర్థోటిక్స్ మీ ప్రతి అడుగులో సౌకర్యం.
11: Call 905-876-1095 or visit www.rightgate.com.
12: Right Gate Orthotics, RITEGAIT. Every step with comfort.
13: ఏ ఏంటి చాలా వరిడ్ గా కనిపిస్తున్నావు?
14: ఏం లేదు దీపా, నేను నా పాత బంగారు నగలు మార్చి కొత్త బంగారు నగలు తీసుకోవాలని అనుకుంటున్నా, కానీ ఇండియాకి వెళ్లేదాకా ఆగాలి.
13: ఇండియా వెళ్లేదాకా ఎందుకు? స్కార్బ్రోలో రంగనాథ్ జ్యువెల్ హౌస్ ఉంది కదా, మీ పాత బంగారానికి 100% వాల్యూ ఇస్తూ నాణ్యమైన 916 గోల్డ్ హోల్సేల్ ధరలకి. సరికొత్త సింగపూర్ మరియు దుబాయ్ డిజైన్స్ ఇక్కడ ప్రత్యేకత.
14: అవునా? ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే న్యూ రంగనాథ్ జ్యువెల్ హౌస్ కి వెళ్తాను.
15: న్యూ రంగనాథ్ జ్యువెల్ హౌస్ is number 1 jewelry shop near Markham and Steels, 6055 Steels Avenue, Unit C 102, Scarborough, 647-947-2864.
16: Your Sunday dose of music, Morning Raga, Telugu FM.
0: వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ రాగా 101.3 FM. మీరు వింటున్నారు ఆర్జే శ్రేయాని ఆన్ యువర్ ఫేవరెట్ మార్నింగ్ రాగా అండి. అండ్ అలాంగ్ విత్ మీ, నాతో పాటు క్యూటీ కర్లీ, మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గెస్ట్ ఆర్జే మనతోటి ఉంది ఇవాళ. అండ్ పూర్ణ, బేసికలీ ఇంతకుముందు అన్ని ఫెస్టివల్స్ గురించి మాట్లాడవచ్చే, రాబోయే గణేష్ చతుర్థి గురించి కూడా మాట్లాడినావు, బట్ యూనో రీసెంట్గా మనము ఒక మంచి కల్చరల్ సెలబ్రేషన్ని మనం కూడా మిస్ అయ్యాము. దట్ ఈస్ బేసికలీ ఓనం. తెలుగు వాళ్ళైనా కానీ కూడా ఓనం సద్య అంటే ఇంకా రెస్టారెంట్స్ ఉన్నాయంటే అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడమే, ఎందుకంటే ఫుడ్ ఇస్ సచ్ అన్ ఇమోషన్ మనకు
17: కదా. నిజమే, నేనైతే ఆకు మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అండ్ లాస్ట్ ఫైనల్గా వాళ్ళు సర్వ్ చేసే కొబ్బరిపాలతో చేసిన పాయసం, దానితో అట్టిపండు వేసుకొని అప్పడం నంచుకొని తింటే నిజంగా మస్ట్ ట్రై. ఫస్ట్లో నేను చాలా హెసిటేట్ అయ్యాను కానీ బట్ యూ షుడ్ ట్రై శ్రేయ. అండ్ ఇవన్నీ తింటూ మన డైట్ లైఫ్ స్టైల్ అన్నీ మర్చిపోకూడదు. నాకేమనిపిస్తుంది అంటే చాలామంది క్రాష్ డైట్లు చేస్తారు. నా ఒపీనియన్ ప్రకారం క్రాష్ డైట్ కన్నా హెల్తీ లైఫ్ స్టైల్ పాటించడమే బెస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే స్లో స్లోగా చేంజ్ అవుతూ ఉంటే ఇట్ విల్ బీ బెటర్. క్రాష్ డైట్ చేస్తే 10 రోజులు చేసి ఒక 1 or 2 kgs తగ్గాము అని అనిపిస్తుంది, అగైన్ యూ విల్ రీగెయిన్ బ్యాక్. బట్ హెల్దీ లైఫ్ స్టైల్కి వస్తే స్లోగా యూ విల్ స్టార్ట్ ఈటింగ్ అ పర్ఫెక్ట్ మీల్స్, బ్యాలెన్స్ ఫుడ్, కుక్డ్ మీల్స్ అని, లేకపోతే వాటర్ తాగడం కరెక్ట్గా. నెక్స్ట్ ఒక డిఫరెంట్ స్టెప్స్, జిమ్ ఆర్ యోగా, ఇవన్నీ ఖచ్చితంగా మన పార్ట్ ఆఫ్ లైఫ్లో చేస్తేనే మనం హెల్దీగా అండ్ హ్యాపీగా ఉంటామనిపిస్తుంది. అండ్ కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. కన్సిస్టెంట్గా లేకుండా జస్ట్ ఒక వారం చేసి వదిలేసామంటే యూ విల్ బి బౌన్సింగ్ బ్యాక్ టు నార్మల్. అండ్ హ్యాబిట్స్ నువ్వు ఈవెన్షియల్గా స్టార్ట్ చేయాలి. అందుకే మన వాళ్ళు ఎప్పుడు అంటారు, ఏదన్నా స్టార్ట్ చేస్తే 41 డేస్కి కానీ 21 డేస్కి కానీ చేస్తే అది మనకు ఒక హ్యాబిట్లా మారుతుంది అంటారు. దాని గురించి మీరేమంటారు?
0: వెల్, నువ్వు అన్నట్టుగా నిజంగా మిక్స్ అన్నది, ఆ బ్యాలెన్స్ అన్నది మాత్రం ఫుడ్ లాగానే ఉండాలి. అండ్ అందులో మన మలయాళీ కమ్యూనిటీ అస్సలు వెనక ఉండదు. దే ఆర్ సో కల్చరలీ రిచ్ అండ్ వైబ్రెంట్. అండ్ నువ్వు అన్నావు కదా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలని, వాళ్ళు ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి కల్చర్ అనేది ఒక క్రేజ్ అనమాట. ప్రతి ఈవెంట్ని చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ బ్రాంప్టన్లో దగ్గర ఇక్కడ బోట్ రేసెస్ జరుగుతాయని చెప్పి ఐ వాజ్ స్టన్డ్. అంటే ఆ కల్చర్ని అస్సలు వాళ్ళు వెనకకు వదలలేరనమాట. నాట్ జస్ట్ ఫుడ్ అక్కడ వరకే కాదు, బట్ ఈవెన్ ఇన్ ద డ్రెస్సింగ్ సెన్స్, యూనో దోస్ బ్యూటిఫుల్ సారీస్ అయినా లుంగీస్ అయినా కానీ, అండ్ వాళ్ళు వాళ్ళ సెలబ్రేషన్ ఎట్లా డిఫరెంట్ డిఫరెంట్ కమ్యూనిటీస్ వాళ్ళతో షేర్ చేసుకుంటూ, డిఫరెంట్ రీజన్స్తో షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళ మ్యూజిక్ కూడా వెనకలేదు. ఇన్ఫ్యాక్ట్ వెరీ రీసెంట్లీ లాస్ట్ వీక్ మాత్రమే పూర్ణ కళ్యాణి రీమిక్స్ ఈ సాంగ్ ఉంది కదా, దట్స్ గోన్ బి అవర్ నెక్స్ట్ సాంగ్. మ్యూజిక్ వితౌట్ బార్డర్స్ మేము ప్లే చేస్తాము, జస్ట్ లైక్ దర్ ఓనం సద్య. ఎంత డిఫరెంట్ మ్యూజిక్ అన్నా కానీ కూడా దే హ్యావ్ యునో రీసెంట్లీ యునో being listed on YouTube's global chart list. It's no small thing. It's such a huge achievement. And ee Kalyani remix anadi, it features Shreya Ghoshal along with Arjun, KDS, Ron and 54. And ee song, this we are playing Music Without Borders because we really believe in celebrating diversity.
17: And even nenu kuda loop lone vintu unnadi.
0: Awesome. So let's listen to the song.

0: ఓకే, సో ఆ చక్కని పాట విన్నారు. సో దట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్, కళ్యాణి రీమిక్స్ అని చెప్పి. అండ్ ఐ లవ్ రీమిక్సెస్, వెరైటీ ఉంటుంది అండ్ అస్సలు బోర్ కొట్టదు. అండ్ స్పెషలీ ట్రావెల్ చేసేటప్పుడు, ఇన్ఫ్యాక్ట్ ఈ లాంగ్ వీకెండ్ ట్రావెల్స్ వచ్చేస్తుంది కదా నెక్స్ట్ వీకెండ్, యా సో లాంగ్ వీకెండ్లో మాత్రం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తుంటే, ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ 30 మినిట్స్ 40 మినిట్స్ అయినా కానీ ఏదో ఒక పాట అలా ప్లే అవుతుండాలన్నమాట, లిస్ట్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నేను రెడీ అయ్యేటప్పటికి కూడా ఐ హ్యావ్ అ ప్లేలిస్ట్, నాకు పాటలు వినడం అంటే అంత ఇష్టం.
1: ఓ నేను అంతే ఆల్మోస్ట్. కానీ ఈ లాంగ్ వీకెండ్ మాత్రం చాలా స్పెషల్ అబ్బా, ఎందుకంటే ఇది ఒక లేబర్స్ డే. దీనికి యాక్చువల్గా అయితే ఇది ఒక పెయింటర్ స్ట్రైక్తో స్టార్ట్ అయింది. యా, ఏమైందంటే దే యూస్ టు హ్యావ్ లాంగ్ డేస్ లైక్ మోర్ దాన్ 12 అవర్స్ అండ్ 6 డేస్ అ వీక్ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. సో దే స్టార్టెడ్ ఇనీషియల్గా ఏమైందంటే దే యూస్ టు హ్యావ్, అప్పట్లో మనకి కెనడాలో కూడా బ్రిటిష్ లాసే నడుస్తూ ఉండేవి అండ్ యూనియన్స్ వర్ నాట్ డిఫైన్డ్ అట్ దట్ టైమ్. సో ఏమైందంటే అందరినీ తీసుకెళ్లి జైల్లో వేయటం ఆన్ అండ్ ఆఫ్ అలా జరుగుతూ ఉండేది. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ మెక్డొనాల్డ్ జాన్ గారు దేంటి స్ట్రైక్ని ఎండ్ చేస్తూ దే హ్యావ్ గివెన్ యూనియన్స్ ఆథరైజేషన్ అనమాట. కానీ వాళ్ళు అనుకున్నట్టు ఆ 9 అవర్స్ ఏమంటారు 9 అవర్స్ వర్కింగ్ అవర్స్ అయితే వాళ్ళు తీసుకోలేకపోయారు. కానీ దే యూస్ టు గెట్ అ ఫెయిర్ వేజ్ రైట్స్ అలా అలా ఈ లాంగ్ వీకెండ్ సెప్టెంబర్ 1st వీక్ని లాంగ్ వీకెండ్గా డిక్లేర్ చేశారనమాట, లేబర్స్ హాలిడే లాగా. బట్ కమింగ్ టు లాంగ్ వీకెండ్ మీరు అన్నట్టు, ఈ లాంగ్ వీకెండ్ అయితే నాకు టోబర్ మోరీ ప్లాన్ చేసుకున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ లాస్ట్ మినిట్లో ప్లాన్ చేసుకోవడం వల్ల ట్రిప్ అయితే ఫుల్ డబల్ ఆఫ్ ద కాస్ట్ అయిపోయింది. బట్ స్టిల్ మీకెలా అనిపిస్తుంది? క్యాంపింగ్ అనేది నాకైతే చాలా ఇష్టము. నైట్ ఫైర్స్, ఫుడ్, ఫ్రెండ్స్తో బార్బిక్యూ చేసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. నేనైతే ప్రశాంతంగా అలా ట్రెక్ చేయడానికి వాటికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఈ హోటల్స్లో ఫుడ్ వీటితో కంపేర్ చేసుకుంటే. బట్ క్యాంపింగ్ అయితే చాలా కష్టం అనిపిస్తుంది అబ్బా, క్యాంపింగ్ చేసుకోవడానికన్నా బుక్ చేసుకోవడానికి కష్టం అనిపిస్తుంది. మాకైతే ఈసారి ఒక ప్లేస్లో క్యాంపింగ్ దొరుకుతుంది ఏమో అని అనుకున్నాను, కానీ దొరకకపోతే 90 కిలోమీటర్స్

0: సో చక్కటి పాట అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరోయిన్స్ పూర్ణ రమ్యకృష్ణ. షీస్ డన్ సచ్ ఫ్యాంటాస్టిక్ వర్క్ బాలీవుడ్ మూవీస్లో ఉన్నాను. అండ్ తన స్టైల్లో కూడా ఇట్స్ సో డిఫరెంట్, వెరీ బోల్డ్ చాయిసెస్ అప్పట్లో అప్పట్టున్న హీరోయిన్స్లో కూడా. అండ్ శివగామి లాగా బాహుబలిలో కూడా అంత గ్రేస్ఫుల్గా ఉంది. సో షీఈ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరోయిన్స్. ఇంకా మాట్లాడుకుందాము, వీల్ టేక్ దిస్ లాస్ట్ ఫైనల్ బ్రేక్, కమ్ బ్యాక్ అండ్ టాక్ మోర్.
1: మీరు కొత్త బండి కొనాలనుకుంటున్నారా? మిసిసాగా క్రైస్లర్ మీకోసం. జీటీఏ లో అతి పెద్ద షోరూమ్ విత్ టాప్ నాట్ సర్వీస్ అండ్ హ్యూజ్ ఇన్వెంటరీ.
2: ఇక్కడ సరికొత్త జీప్, డాడ్జ్, ర్యామ్ అండ్ క్రైస్లర్ వెహికల్స్ లభించును. అదే కాకుండా ఎన్నో ఆప్షన్స్ లో యూజ్డ్ కార్స్ కూడా కొనవచ్చు.
1: మీ వెహికల్ సర్వీసింగ్ కోసం అక్కడ సేల్స్ టీమ్ ప్రతిరోజు మరియు సర్వీస్ టీమ్ ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు అందుబాటులో ఉంటారు.
2: ఇన్ పర్సన్ షోరూమ్ విజిట్ చేయొచ్చు లేదా సరైన డీల్స్ కోసం మై మిసిసాగా క్రైస్ .com. Mississauga Chrysler at 2260 Battleford Road, Mississauga.
3: ఏ ఏంటి చాలా వరిడ్ గా కనిపిస్తున్నావు?
4: ఏం లేదు దీప, నేను నా పాత బంగారు నగలు మార్చి కొత్త బంగారు నగలు తీసుకోవాలని అనుకుంటున్నా, కానీ ఇండియాకి వెళ్లేదాకా ఆగాలి.
3: ఇండియా వెళ్లేదాకా ఎందుకు? స్కార్బ్రోలో రంగనాథ్ జ్యువెల్ హౌస్ ఉంది కదా, మీ పాత బంగారానికి 100% వాల్యూ ఇస్తూ నాణ్యమైన 916 గోల్డ్ హోల్సేల్ ధరలకి. సరికొత్త సింగపూర్ మరియు దుబాయ్ డిజైన్స్ ఇక్కడ ప్రత్యేకత. మన మార్నింగ్ రాగా లిసనర్స్ కి ప్రతి గ్రామ్ పైన $2 డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు.
4: అవునా? ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే న్యూ రంగనాథ్ జ్యువెల్ హౌస్ కి వెళ్తాను.
5: న్యూ రంగనాథ్ జ్యువెల్ హౌస్, GTA's number 1 జ్యువెల్.

0: Shop near Markham and Steeles, 6055 Steeles Avenue, Unit C 102 Scarborough, 647-947-2864.
1: Looking for the best dental care in Oshawa? Visit Chandy Clear Smile Dental. Convenient location to patu, parking problems lekunda, mee daggari location to. Dr. Sajan and Dr. Ramya Netrutvamlo, Athyadunikamaina, cutting edge technology to patu, prati treatment lo, personalized care, comfort, precision, and a stress free experience nipondandi. From root canals to Invisalign and even same day emergency appointments, everything you need is right here, all under one roof. Major treatments by Varu Iche 0% interest. Financing gurinchi adagadam marchipokandi. Call Clear Smile Dental today at 905-448-2500. That's 905-448-2500. Clear Smile Dental. Your smile, our priority.
2: Hello and welcome back.
3: Your radio, your rhythm. Morning Raga 101.3 FM.
2: ఎక్సైట్మెంట్ కదా మాట్లాడడానికి. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ రాగా. యువర్ లిస్నింగ్ ద వాయిస్ ఆఫ్ ఆర్జే శ్రేయా అండి. అండ్ అలా టకటకడ మాట్లాడేసి షో కంప్లీట్ చేద్దాము, అయిపోతుందా నేను మాట్లాడుతున్నా ఒక టెన్షన్ తోటి అలా మిమ్మల్ని అలా అనేసాను అన్నమాట మధ్యలో. క్షమించండి క్షమించండి క్షమించండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే అడిక్షన్స్, ఈ ఫోన్ అడిక్షన్స్ ఇవన్నట్టుగా ఉంటాయి కానీ ఇప్పుడు కొత్తగా ఇంకో అడిక్షన్ ఏంటంటే మనకు నెట్ఫ్లిక్స్లు, మళ్ళీ అమెజాన్ ప్రైమ్లు, జీ ఫైవ్లు, వీటిలలో ఏవైనా సిరీస్ వచ్చినాయంటే గబగబా ఒక్క ఎపిసోడ్ తర్వాత ఇంకో ఎపిసోడ్ టక్ అటక్, అసలు పేషెన్స్ లేకుండా. ఇప్పుడు నేను ఎట్లా చేసినాను అట్లే అనమాట. ఒక ఎపిసోడ్ అయిపోయినాక నెక్స్ట్ డే మాత్రమే యాడ్ బ్రేక్స్తో సహా చూసుకునేంత ఓపిక ఉండేది. ఇప్పుడు ప్రీమియం సబ్స్క్రిప్షన్స్ తీసుకొని ఆ ఓపిక కూడా లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ లాంగ్ వీకెండ్ ప్లానింగ్లు కూడా అట్లనే ఉంటాయి. ఈ అమ్మాయి బాగా ప్లాన్ చేసే అమ్మాయి లాగుంది. ఇవతో మాట్లాడదాం.
4: ఎస్, నేనే ఆ పటాకాయని అందరినీ గ్యాదర్ చేసేసి ఏం చేద్దాం, ఇది ఏం చేద్దాం, అదేం చేద్దాం అనుకుంటూ నెక్స్ట్ వచ్చేసి టెన్షన్ మొదలైపోతుంది అనమాట. ఇంకా వారమే ఉంది కదా, 8:00 స్టార్ట్ అవుతామా లేదా, అందరు 6:00 వచ్చేస్తారా లేదా, ఫుడ్ అంతా కరెక్ట్గా ప్యాక్ చేశారా లేదా, ఇప్పుడు మనం ఆన్ టైం వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళి ఇంత టైమే ఉంది, మనం ఫొటోస్ క్లిక్ చేసుకోవాలి, వీ షుడ్ రన్ హియర్ దేర్ అని ఆ ప్లానర్ని పటాకాయని నేనే ఈ ప్లాన్ చేసే విషయంలో నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే స్లో స్లోగా ఫోన్ అడిక్షన్ ఎక్కువైపోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే పొద్దున నిద్ర అలారంతో ఆపేస్తామని మనం అనుకుంటాం, అంతే, అప్పుడే ఓపెన్ చేస్తాం, ఆ నోటిఫికేషన్ వచ్చింది, ఈ నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పి నోటిఫికేషన్స్ అన్నీ చెక్ చేసుకునే లోపు అరగంట అయిపోతుంది. అలా అలా అలా బెడ్ మీద ఒక గంట సేపు ఆ స్క్రోలింగ్ ఈ స్క్రోలింగ్ అయితే ఒక అలా అయిపోతూ ఉంటుంది. దాని తర్వాత హడావిడిగా అమ్మో 1 అవర్ అయిపోయింది కదా అని చెప్పి లేచి బ్రష్ చేసుకొని కుక్ చేసుకుందాం అనుకుంటాం. ఈలోపు అరే రే నిన్ననే కదా నేను యూట్యూబ్లో కొత్త రెసిపీ చూశాను, సరే దాన్ని తీసి వండేద్దామని చెప్పి అక్కడొక 1/2 గంట, అక్కడొక 20 నిమిషాలు అలా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. సో మీరేమంటారు?
2: బేసికలీ నేనేమంటానంటే ఒక పాట వేసుకుందాము, ఎందుకంటే ఈ లాంగ్ వీకెండ్ ప్లాన్ అన్నది చాలా పెద్దగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాట మన అదితి రావు హైదరి తను నటించిన అండ్ సుధీర్ బాబు నటించిన సమ్మోహన మూవీ నుండి. చాలా స్లో మూవీ, నైస్ అండ్ గుడ్ అండ్ దట్ ఈస్ వాట్ లాంగ్ వీకెండ్స్ టీచర్స్ కదా, టు రిలాక్స్, పాజ్ అ బిట్ అండ్ రిఫ్లెక్ట్. సో ఈ పాట వినేద్దాము అండ్ దెన్ విల్ కమ్ అండ్ టాక్ మోర్.

0: అసలు ఇంత ఫాస్ట్ ఏజ్లో ఇంత చక్కటి మెలోడియస్ స్లో పాట విన్నాము సమ్మోహనం మూవీ నుండి, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. అండ్ అదితి రావు హైదారి కూడా, షీఈస్ డన్ వెరీ వెల్, వెరీ గుడ్ మూవీస్, సిరీస్ కూడా చాలా మంచి మంచి సిరీస్లో నటించింది నార్త్లో. సో అలా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఫైనల్గా మనం మన షో లాస్ట్ సెగ్మెంట్కి వచ్చేసినాం పూర్ణ. అండ్ తెర ముందుంటూ ఇవాళ తెర వెనకాల మా రేడియో షోలో వచ్చావు నువ్వు, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నీకు ఎట్లా అనిపించింది ఇవాళ?
1: నాకైతే అప్పుడే తొందరగా అయిపోయిందా అనేసి అనిపించింది. ఐ రియలీ ఎంజాయిడ్ అ లాట్. థ్యాంక్స్ మార్నింగ్ రాగా ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ శ్రేయ గారు, యూ మేడ్ మీ లాట్ కంఫర్టబుల్ అండ్ ఇట్ వాస్ రియలీ గుడ్, ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేనైతే ఎప్పుడు ఫోన్ అలా చూస్తూ ఉన్నా, ఈవినింగ్ 7 to 8 సండేస్ వస్తే మాత్రం ఖచ్చితంగా రేడియో వింటాను. ఐ లైక్ రేడియోస్ ఫ్రమ్ లిస్నింగ్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. సో ఐ విల్ నెవర్ మిస్ దట్.
0: అసలు ఆడుతూ పాడుతూ పని చేసుకుంటూ చక్కగా పాటలు వినే ఒక మీడియం అన్నమాట రేడియో అన్నది. సో ట్యూన్ అవ్వండి ప్రతి సండే బిట్వీన్ 7 to 8 PM ఆన్ 101.3 FM. చక్కని పాటలు, కమ్మని మాటలు ఆల్ ద వే 1 అవర్ అండి. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఆన్ ఓన్లీ ఆన్ 101.3 FM. అలాగే CMR లేకపోతే ట్యూన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దిస్ ఇస్ ఆర్జే శ్రేయ సైనింగ్ ఆఫ్. హ్యావ్ అ బ్యూటిఫుల్ వీక్ అండ్ డ్రైవ్ సేఫ్ ఇన్ కేస్ యూ ఆర్.